0: దొందరగడత కదా
1: గరిదం
0: పరిగడత
1: పరని
0: పరిగడతాయి
1: తగ మగ గ పరి మగ పమ నిరి తగ